అష్టపది సిమరౌ సిమర సిమర సుఖ పావు కలకలే స్తన మహిమిటావు సిమరౌ దాస్తంబరిక నామ జపతు అగంత్య అనేకై

చేస్తారే. సాగ సంగ సూతన పాపే దిస్తుంటే సబ్కో బరసావే సాసంగతరం రాయకర సేవా సాగ సంగ శోభాసుర దేవా సాధు కసంగ పాపలాయన సాసంగ మృదగుణ గాయన సాగ సంగ సర్వతాన్ గమ నానక సాగ సంగ సఫల్ జనమ్మ సాగ సంగ నాయక అధికాల దర్శన పెడుతో నేహాల సాధక సంకలోక తార సాగ సంగ నరక పరహర సాగ సంగ ఇహా ఊహా సోయలా సాసంగ బెచరు తర మేలా జో ఇచ్చ సోయి ఫల పావ సాగ సంగ నమృత జావ పాల బ్రహ్మ సాధు రుదవస నానకుద్ర సాధు సున రస సాధిక సంగ సును అరుణావు సాసంగర్కే గునుగావు సాగ సంగన మంతే విశ్రాయ సాసంగ స్వరపర్ నిస్తరాయ సాధిక సంగలగే ప్రమిఠ సాధుక సంకట

బ్రహ్మగాని సజీవని మర్త, బ్రహ్మగాని మగజగజీకాదాత, బ్రహ్మగాని పూర్ణ పూర్ఖ విదాత, బ్రహ్మగాని అనాథ కనాథ, బ్రహ్మగాని కాసభ్యుప్రహాథ.

బృహస్పతి మిథ్యనాయ రసనా పరస మనం ప్రేందరంజన దర్శ పర్తరూపణ పేఖ నేతర సాగటాల్ సంసంగ హేత కర్ణ సునకాందా సప్త ధాన్య అపస్కో మందా గురు ప్రసాద్ విక పరహర మన కి బాసన మంతరాయ ఇంద్రియ జల పందో తేరా తాన కోడమదే కువేస పరస బ్యాసనో సో పరసో బ్యాసనో సో జిస్యో పరసో ప్రసన్న బిసన కే మాయా తే హోయ పెన్న కర్మ కరత హోయ న కర్మ తస్ బ్యాసను కా నిర్మల ధర్మ కాహు ఫల కే చాని బాచాయ కేవల భగత కీర్తన సంగ రాచాయ మాంతని అంతర్ సిమరణ గోపాల సవ్య ప్రవద కృపాల ఆప్ దృఢా ప్రణామ జపావే నానకో బ్యాసను పరమ గత పావే భగవతే భగవంత భగత్కారాంగ సగల త్యాగ దుష్కర సంగ మంత్ర బిన్స సగల పరమ కరపూజ సగల పార్ బ్రహ్మ సాస

ప్రభుకృపాత బంధం చూడుంటూట గురుపస్థానానికి చూట సుకటే లాక్ కోట తావే త్రిప్తావే మాయాపాచే పావే అనుగోగ్రాయ్ రంగ్ సవ్ తూర్ సవ్ కంగ్ భుజ

తూ కెలవటమే మూర్ఖమన సోత్మిది కుటుంబర్ వింత ఇంతే కహో తుమ్ కవన సనాథ రాజరంగమయా విస్తార ఇంతే కహో కవన్ చుటకార అస్వస్తి రాత్రి చుట్టడం చూట బసారి జిందే తుజే నా విఘన నా విసార నానక పచ్చుతాన గోర్కీ మతులే అనే భక్తి బనాబు బేసనే హరికే పరికర మన మీ నిర్మల హోయ తుమారో చేత చరణ కమ రాఖో మన